0: విలవదర్శన హాయ్ వినాడి పనస్తున్నాయి. అపి సూదనం తబత ప్రవృత్తికి హిపేకట అవధానే ముఖరణం ఇవి దేశపిటువే వార్త అఖిల తిన తొరతురు మనోదికిల హైలబరణ పే సూదనం అద దినమిన పోత్పత సదహన్ కల తుబిన మేకల మి మెద పెరదిగ యుదగేటుం అవసన్ కిరీమిట మెదిహత్ పార్శ్వ కరువన్గేన్ ఇరానేట దిన దహాయక సటన్ విరామ యోజనావ ఏటకిమ హోమూస్ ముహుదేదీ తవత్ నౌకా దెకక్ గినిబత్వై గల్ఫ్ కలాపే అమెరికాను కందవురు వలట ఇరానేన్ మిసైల్ ప్రహార సౌదీ ముహుదు మార్గే వసాదమున బవట హూతి కెరలి కరువాన్ నివేదనయక్ హౌతి కెరలి కరువాన్ నివేదనయక్ నికుత్ కల తిబినవా కిల సదహన్ కల తిబినవా అపి మే సంబంధిన్ వెడదుర తురుతురు దెనగన్న సూదనమ దవసది అపి తెక్క హికదు వేల ఇన్నా మే వేలావే లఖండ ప్రవృత్తి అంశే సహకార కల్పనా కరు ఇవగేమ ప్రవీణ విదేశ్ పోత్ విశ్లేషక చందన మార్ సింహ ఐబన్ సుబుదాసన కబతు
1: ఆరక్షక మధ్యస్థాన తమై ఇలాకే విలాతీయన్నే ప్రతిచార దాక్కున ఇరానే మెదపిరిది కలాపే తీయన అమెరికా ఇలాకే వాళ్ళ ప్రహారాలు కల మిగతామై తత్వే హై అతరతుర అమెరికాలిన్ కేవాగే మే మెదిహత్ ఖర్వాన్ యోజన ఎదిరిపత్ కలతిన సహ ఇరాన్ నియోజితన్ మే విద్ది అమెరికావే ఎక్క తిన సటన్ పిలిబందవ సహ మెదపిరిదిగ తిన తత్వే పిలిబందవ పాకిస్తానేదీ పాకిస్తాన్ బలధారినేక సాకచ్చా కరణ విశేషంగా సటన్ విరామయక్ హో ఏవగే యమ్ కారణయక్ సంబంధేన అధాసు మార్కర్ గనీమ తమై ఔన్ కరన్నే ఏ అతరతుర ఇరాన్ యుద్ధేట మేదక్వా ఏకెన్నే ఫిబ్రవరి 28 ఇందలా మేదక్వా డాలర్ బిలియన్ 37.5 వైవేలా తిన అమెరికావట డాలర్ బిలియన్ 37.5 అమెరికాట వేలా తిన తెంగా మే మాసే అవసన్ ఎస్తమేంతు కలా ఎస్తమేంతు వడా డాలర్ బిలియన్ అటక వెడివి మత్తమై మే వీదమ అమరి ఆరక్షక లేఖం పీఠ ఎక్సెట్ సెనెట్ విసర్జన కమిటీ హాముయే తమై మే తురుతురు హెలికలే ఓహు కియన విధిహట్ట అమెరికా డాలర్ బిలియన్ 87 పమన అరముదలక్ అపేక్షా కరనవా ఇకిన్ డాలర్ బిలియన్ 67 వ్యయ వెన్ని మే మెద పిరిద్దిగ యుద్ధ తత్వయట ఇనిసా ఉన్న ఇల్లిమా కరనవా తవదురటత పెంటగనేట కాంగ్రెస్ అరముదల్ వలిన్ ముదల్ అవశ్యై కేలా కోమ వెతత్ ఇరాన్ ప్రహార వలిన్ అమెరికావే సెబలున్ తొందనిక్ మియగే అపహుగే దవసక ఇకట ప్రతిచార విధిహట తమై మే విధిట అమెరికావ అఖండవమ ప్రహారెల్ల కరన్నే ఈ అతరతురు అమెరికా జనాధిపతి డొనాల్డ్ ట్రంప్ కియనవా ఇరానే ఫికెస్ కంద కిల హందున ప్రదేశే రహస్యగత న్యష్టిక మధ్యస్థానయక్ తీయనవా ఈ న్యష్టిక మధ్యస్థానేట ప్రహార ఎల్ల కరనవా కియలా జనాధిపతి వర తర్జనే కర్లా తీయనవా మీ మిహిం అతరతురుది తెగట ప్రతిచార విధిహట ఇరానే కియలా తీయనవా న్యష్టిక మధ్యస్థానవలట ప్రహార ఎల్ల కలొత్ కలాపయ యుద్ధవాదీ తత్వయక్ సహిత ప్రదేశయక్ వేయి కేలా దండమత్ ఇరానీ ప్రహార నిసా కలాపే తీన బలపత్ర తత్వ కునుసుం కారి వాతావరణయక్ మేకిన తర్జనీ సహ ప్రకాశన హమ్వే కలావే యుద్ధ బోట పత్తే కలకి ఉత్తమే తవదురుడత్ వర్ధనే వేయి మొకద మే తిన తత్వయట వడా వినస్తత్వ కేతి వే యుతుయి ఏమ ఉనొత్ ఏమ తవదురుడత్ ప్రశ్నే బరపతల వినవా కోహం వితత్ అతరతుర ఏ పవతిన కాలే తుల పాకిస్తానే ఉత్సాహ కరణవా సామే ఉదాకరణ సహ ఇరాన్ నియోజితన్ పాకిస్తానేది పాకిస్తాన్ బలధారి సమగ సాకచ్చా కరణో ఔన్ ఉత్సాహ కరణే కెసే హోయాలి సటన్ విరామయక్ ఎతి కరణ సామ సాకచ్చా సందహా మే కండాయం ఎకతు కరగన్న ఏ సారథిగ్నోత్ వడా హొందాయి అమెరికా జనాధిపతి విరాగే ప్రకాశ్యాను ఇరాన్ న్యష్టిక మధ్యస్థానికట పహర దీలా ఇన్ననతురు ఇరానియత్ ప్రతిచార దక్కువత్ హేమ తత్వే తవదురుటత్ బరపదలు నిడితీనో
0: ఎదగమ్ మీ సుధారణ మీ సౌదీ ముహుదు మార్గ్ వసాదమున బట్ మీ కెరలి కరు అను నివేదన
1: కెరలి కరు అని బహువిలాట ఇరానీ అనుబలి ఇరానీ సహాయ లభన కెరలి కరు పిట సత్తమై మీ రతు ఉదాహరణ క్రియాకారకం దండమత్ హోమస్ వసాదమ తిబియది బరపతల తత్వ నిర్మాణ విలాతి తవత్ ముహుదు మార్గ్ వెలద మార్గ్ అభయర కరు తేమ మితిని తత్వన్ తదురటత్ వర్ధనే వినేకరవతన్ హంబిన్నే
0: హోదాయ్ అభయన్ విస్తుతే చంద్ర మార్ సింగ్ మహతా దవసిద్ధి తపితే కేకుతుల మే విదేశ్ పోత్ విశ్లేషణే కరాట అపి అన్న హదన్నే క్రీడా పిటువట మనోద వార్తావన క్రీడా తురుతురు కీల హోయల బలన్న
2: స్పోర్ట్స్ రౌండ్ అప్
3: LPL తరంగావళి సంబంధించిన ఈ తొరతురు సటహన్ కరాన్ని ఈ పెవతి లంకా ప్రీమియర్ లీగ్ హయవన తరంగేన్ దములు సిక్సెస్ కాండాయం పరదాలకు 41 విశిష్ట చాక్ లభాగానిమిట క్యాండీ రోయల్స్ కాండాయం సమాత్వన කාසියවාසී දිනෝ දඹුල්ල කණ්ඩායම මුලින්ම පන්දු යැවීමට තීරණය කළා. පන්දු 20 අවසානයේ කඩු 6ක් දැවී ලකුණු 194ක් රැස් කළා කැන්ඩි රොයල්ස් කණ්ඩායම. ලහිර් උදාර සහ ඩෙල් පිලිප්ස් අර්ධ ශතක ලබා ගත්තා කියලා තද සඳහන් කළා. තියෙනම ලකුණු 195ක් ඉලක්කයක් හඹා ගිය දඹුල්ල කණ්ඩායමට පන්දු 20 අවසානයේ කඩුළු 8ක් දැවී ලබා ගත හැකි වූයේ ලකුණු 151ක් පමණයි. කැන්ඩි කණ්ඩායමේ නුවන් තුෂාර ලකුණු 29කට කඩුළු 4ක් දවා ගනිමින් දඹුලේනිම සීමා කළා කියලා සඳහන් වෙනවා. තුන් ඉරියව්වෙන්ම දක්ෂතා දක්වූ කැන්ඩි කණ්ඩායමේ නායක වනිදු හසරංග දි සිල්වා තරගයේ වීරයා සම්මානය දිනා ගත්තා. එතෙකම අද දවසේදීත් තරග දෙකක් පැවැත්වෙන කොළඹ කැප්ස් සහ ජෙෆ්නා කිංස් අතර පසුර 3ට ආරම්භ වීමට නියමිතයි. දඹුල්ල රන්ගිරි දඹුල්ල ජාත්‍යන්තර ක්‍රීඩාංගණයේදී එතෙකම දඹුල්ල සික්ස සහ ගෝල් ගැලන්ස් අතර තරගයේ රාත්‍රී 7:30ටයි ආරම්භ වීමට නියමිතව තිබෙන්නේ. ඒ තරගයත් පැවැත්වෙන්නේ රන්ගිරි දඹුල්ල ජාත්‍යන්තර ක්‍රීඩාංගණයේදී.
2: Cartoons.
3: දිනමින පුවත්පතේ අංජනගේ කාටුනෙටයි මේ අවධානය. අනුරට ගෝටාගෙන් උපදෙස් ගන්න කියලා සාගර කියනවා. රටක් බංකොලොත් කරන හැටි ගැන දැනගන්නද කියලායි අද අහන්නේ.
0: අපි අවධානය යොමු කරනවා දිවයින පුවත්පතේ චරද වික්‍රමසිංහගේ Facebook කාටුනෙට. අවුරුදු 76ක් දේශපාලකයෝ කරපු වැඩවලට සමාන වැඩ කොටසක් අපේ ආණ්ඩුවෙන් කරගෙන යනවා කියලා පොළොන්නරුවේ රාජ්‍යනායක සරත් කියන්නේ. ඈ අපිට නොපෙනෙන යමක්ද කියලා තමයි අද ජයරත්න වික්‍රමසිංහගේ Facebook කාටුනින් අහලා තියෙන්නේ.
3: ලංකාදීප පංකජ රුවින්දගේ සරදම් පැය 24ට ඩෙංගු මරණ 3ක්ලු 159 ඇතුලේ දොස්තරලම කී දෙනෙක් ඉන්නවද කියලායි අද අහන්නේ.
0: අපි ලකන මෝනින් නිවුස් වලට නිමා කරන තෝරා ගන්නවා ශ්‍රී සමයන් කාටුනිය දිවින පුවත්පතේ. ත්‍රිකුණාමලයේ තෙල් ටැංකි 29කට විදෙස් ලන්සු කැඳවන්න යන බලුවෝ. මෙහෙම යනකොට ආණ්ඩුවේ ලන්සු පර්ස් එකේ තියෙන සල්ලි ගානට වැටේ කියලායි අද ශ්‍රී සමයන් කාටුනෙන් කියලා තියෙන්නේ. අපි හදට ලකන මෝනින් නිවුස් වලට මේ විදිහට නිමා කරනවා. හෙටත් උදැසන 6ට හමු වෙමු. බලාපොරොත්තු වෙන ප්‍රාර්ථනා කරන ඔබට ජයග්‍රහණ
3: වාසනාවන්ත සුබ දවසක්.
4: අකුරු අතර පුවත් සොයන පත්තරේ
2: සහයෝගීතා අනුග්‍රහය
5: කොටු දෙකට

ఓనమ సంధి వేదనవకట ప్రబలమ విద్యానుకూల విసదమ ఓతుశీల్ యాక్టివ్ ప్లస్.

0: లుక్కయ్యా మారే విడని ఊని దొక్కి వాడే మడ మెమరీ లోస్ కీలా
1: మెమరీ లోస్ కౌదు డాక్టర్ యాదు సున్నది
2: Even in driving, Shamit and Chad.

0: Lakhanda Radio ITN.
1: Mamanandam maanam relax.
2: అనమ్మనంగా వదువునా నేదు మే ఎక్స్పర్ట్ హరియడం హరిని
3: ఓనము సంధి వేదన అవకటం ప్రబలము విద్యానుకూల విసదము ఓతుషీల్ యాక్టివ్ ప్లస్